0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. సరిగ్గా మధ్యాహ్న కాలమైంది. మన రేడియో మారిషస్ పైన ఇంకా ఇవాళ కార్యక్రమం మీకు తెలిసినట్టుగానే మనం ప్రసారం చేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం నాడు స్వరాభిషేకం అనే కార్యక్రమం. అయితే మీరందరూ క్షేమంగా ఉన్నారని, మంచిగా ఉన్నారని, సౌభాగ్యంగా మంచిగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం ఓ భక్తి పాటతో.

అవునండి శ్రోతలారా, అసలు నిర్జల ఏకాదశి గురించి కొంతవరకు మాట్లాడటాము నేటి కార్యక్రమంలో. నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి. ఆ రోజున భక్తులు కనీసం మంచి నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసాన్ని ఆచరిస్తారు.

గేదాడి పొడవున వచ్చే 24 ఏకాదశుల వ్రతాలను ఆచరించలేనివారు ఈ ఒక్క ఏకాదశి నియమబద్ధంగా పూజలు చేయడం వల్ల అన్ని ఏకాదశుల పుణ్యఫలాన్ని పొందుతారు భక్తులందరూ. అయితే మీరు కూడా ఈ నిర్జల ఏకాదశి కోసం వ్రతం పెంచుకుంటారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

0: నీరు లేకుండా ఉపవాసం, నిర్జల ఏకాదశి. ఆ రోజున అన్నం పండ్లు తినకూడదు. రోజంతా కఠినంగా ఉపవాసం ఉండి సాయంత్రం విష్ణుమూర్తిని పూజించిన తరువాతే మరోసటి రోజు ఉదయం ఆహారం తీసుకోవాలి.
1: శేషాద్రివాస శ్రీ తిరుమలేశ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ నమో నమో. పద్మావతీశ భక్త హృదయేశ సంకష్ట

అసలు శ్రోతలారా, పాండవులలో భీముడు ఆకలిని తట్టుకోలేక మిగిలిన ఏకాదశుల ఉపవాసాలు చేయలేకపోయేవాడు. కానీ వ్యాస మహర్షి సూచన మేరకు ఒక్క నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అక్షయమైన పుణ్యాన్ని పొందాడు. అందుకే దీనిని భీమ ఏకాదశి కూడా అంటాము.

ఆ రోజున విశేషంగా భక్తులందరూ శ్రీ మహావిష్ణు ఆరాధన చేస్తారు. శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి నిర్జల ఏకాదశి రోజున.

అవునండి శ్రోతలారా, ఈ పర్వదినాన దాహంతో ఉన్నవారికి చల్లని నీరు మజ్జిగ దానం చేయడం చాలా శ్రేష్టమైనది. అసలు ఉపవాస దీక్ష ఆచరించే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి. రోజంతా పగటి పూట నిద్రపోకూడదు. అయితే అనారోగ్యంతో బాధపడేవారు మరి వృద్ధులు శాస్త్రాల ప్రకారం పండ్లు నీటిని తీసుకోవచ్చు.

అవునండి శ్రోతలారా, హిందూ మత విశ్వాసాల ప్రకారంగా ఈసారి నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా ఈ ఏకాదశి నిర్జల ఏకాదశి ఏర్పడొచ్చింది. పూజ విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం నీటి కార్యక్రమంలో.

అవునండి శ్రోతలారా, హిందూ సనాతన ధర్మ ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేని ఏకాదశి అంటారు. ఏదాడి పాండవున వచ్చే అన్ని ఏకాదశులలో ఇది అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఏదాడిలోని అన్ని ఏకాదశులను ఆచరించినంత ఆధ్యాత్మిక పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.

అవునండి శ్రోతలారా, అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజు అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అయితే భద్ర ప్రభావం కూడా ఉంటుంది. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించాడు. ఈ పర్వ దినాన్న శ్రీ విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని తెలియక చేసిన పోరపాట్లు నుండి ఉపశమనం లభిస్తుంది.

అవునండి శ్రోతలారా, ఈ శుభ సందర్భంగా నిర్జల ఏకాదశి ఏర్పడొచ్చింది. ఈ పర్వ దినాన్న శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు లభిస్తాయనే వివరాలను ప్రముఖ పండితులు చెబుతారు. తింతాడ మణికంఠ స్వామి మాటలో

తిథి ప్రకారం నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ గురువారం జరుపుకుంటున్నాం. అయితే నిన్ననే మనం జరుపుకున్నాం, ఇంకా ఈనాటి పూర్తి అయింది.

అవునండి శ్రోతలారా, నిర్జల ఏకాదశి వేళ తెల్ల వారు జామున అంటే సూర్యోదయాన్ని ముందే నిద్రలేని స్నానం చేసుకోవాలి. అయితే ఈ స్నానం చేసిన తరువాత ఆ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని పండ్లు

వర్తిసుకోవచ్చని శాస్త్రాలలో పేర్కొనబడింది. అవునండి శ్రోతలారా, నిర్జల ఏకాదశి రోజున ఈ విష్ణుమూర్తి ఫోటో లేదా ప్రతిమను తాజా పువ్వులతో తులసి మాలతో అలంకరించి పూజించుకోవాలి. అవునండి శ్రోతలారా, ఈసారి మీరు నిర్జల ఏకాదశి చేయలేకుండా రాబోయే సంవత్సరం మీరు తప్పకుండా నిర్జల ఏకాదశి వ్రతం ఉంచుకుంటారు. ఇంకా మీరు శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభ దినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: సంగీత ప్రేమికులందరికీ హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. మీ సాయంత్రానికి మరింత అందాన్ని జోడించేందుకు వచ్చేసింది స్వరాల వేదిక. 7:30 to 7:50 వరకు 20 నిమిషాలకి నేను విష్మ మీ సేవలో ఉంటాను ఈ కార్యక్రమంలో. పడంది సమయం వ్యర్థం చేయకుండా కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాట.

మంచి సంగీతం మనస్సులోని ఒట్టదిని తగ్గించి ప్రశాంతతను నింపుతుంది. అలాంటి పాటలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ.

పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి మన భావాలకు అద్దం పడతాయి. మరికొన్ని అద్భుత గీతాలను వినేద్దాం.

శ్రోతలారా, స్వరాలతో నిండిన ఈ చిన్న ప్రయాణం ఇక్కడితో ముగిస్తోంది. మళ్ళీ ఇదే సమయానికి కలుసుకునే వరకు నేను విష్మామి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభరాత్రి, నమస్కారం.